విఠల గజని విఠల విఠల గజని విఠల విఠల గజని అవధి మధు మధు పండని అవధి మధు మధు పండని.